నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతన్నమః నమః ప్రకృతి భద్రాయై నియత ప్రణతాస్మతాం. హే మహాదేవి, హే శివపత్ని అంబికే, శరణలీలే భక్తంత్ తూ నిత్య రక్షణ కరతేస్. ప్రకృతిలా సంభాళనారే నియమ పాళున్ హే నవదుర్గే తులా ఆమ్ही వారంవార నమన్ కర్తో ఆహోత్. కణాకణాతలీ శక్తి క్షణోక్షణీ లాభావి, కణాకణాతలీ శక్తి క్షణోక్షణీ లాభావి. కళ్యాణకారీ కార్యాంచి ధురా ఆమె నిత్య సంభాళావి, కళ్యాణకారీ కార్యాంచి ధురా ఆమె నిత్య సంభాళావి. చాలా తర్వాత ఐకూయా షాహీర్ విఠ్ఠల్ ఉమాపాణి సహకారాన్ని గాయలేలు హే నవదుర్గేచ గొంధళ గీత. ఐ ఉదయ గాంబే ఉదయ ఉదయ ఉదయ జగదంబే.